మేడే వేప్ 343.6 మీటర్ యూనిట్సు 73 కిలోహర్ట్స్, టీఆర్ఎం 854 కిలోహర్ట్స్, ఎఫ్ఎం 100.8 మెగాహర్ట్స్, ఎఫ్ఎం 100.9 మెగాహర్ట్స్ అతే డిటిహెచ్ ది ఆకాశవాణి పంజాబ్ సేవా దా ఇహ జలందర్ కేంద్ర ఏ. ఆవో హుణ ఇక విచార చర్చా సుణదే ఆ. స్వచ్ఛ వాతావరణ సాడా యోగదాన. ఇస్ విచార చర్చా విచ భాగీదారీ హన్ డాక్టర్ ఆదర్శ పాల్ విక్ అతే రోహిత్ సిద్ధూ. పేశకశ్ ఆకాశవాణి జలందర్. ਇਸ ਪ੍ਰੋਗਰਾਮ ਦਾ ਪ੍ਰਸਾਰਣ ਆਕਾਸ਼ਵਾਣੀ ਜਲੰਧਰ ਦੇ ਨਾਲ ਨਾਲ ਆਕਾਸ਼ਵਾਣੀ ਦੇ ਪਟਿਆਲਾ, ਬਠਿੰਡਾ ਅਤੇ ਲੁਧਿਆਣਾ ਕੇਂਦਰ ਵੀ ਨਾਲੋ ਨਾਲ ਕਰਨਗੇ।